బిల్కుల్ జిన్నా అంశం ఆగ్రాను హగూదరను ఒక ఇద్దరు ముందు రింగు టైం రాసరా ముఖమల్ తూకు పని హత దబ సకీగి జబదనో జమా తాసు భయ ఆవాజ్ ప్రేక్ దమా.